పని నిబ మరసని సరమ పని పని దరమని దనిద పని మపధ్యమ సరే నిదగమ పనిత నిదగమ పనిత నిదగమ పనిత.